లచ్చకత చమకత చల్లత కామిని జహిగున్న దమకత చపల దామిని ఓబావరి ఓసావరి అరి ఓ చంచల్ పల చిన్న రుక్ జా రుక్ జా రుక్ జా.